0: ఆయన వాచాయ వచిరసవా బోధే ఉపమ ప్రకటం యాయ బోధోపాదిగ్రంథం అధ్యయంతం కాలంతరే సంవరితుమ బుద్ధే
1: అన్నమయ్యం ధర్మానుసతి నయ్యం కరోమసే.